0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్ శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బంటురీతి కొలువియ్య వయ్య రామ రాగం హంసనాదం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical violin duet by Shri Kolanka Anil Kumar and Shri Kolanka Sai Kumar. Shri Anil Kumar and Shri Sai Kumar begin their concert with a composition of Tyagarajaswami, Banturiti Koluviyya Vayya Rama, in Rag Hamsanadam set to Aditaal.

0: ఇప్పుడు వినండి బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన పరిదానం ఇచ్చితే ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ పరిదానం ఇచ్చితే ఎన్ రాగ్ బిలహరి సెట్ టు ఖండచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్ శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోచే వారెవరే శ్రీరంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్ యు ఆర్ లిసనింగ్ టు A Carnatic classical violin duet by Shri Kolanka Anil Kumar and Shri Kolanka Sai Kumar. Shri Anil Kumar and Shri Sai Kumar continue their concert with a composition of Tyagaraja Swami, Broche Varevare, in Rag Sri Ranjani set to Aditala.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఎవరురా నిను వినా మిశ్ర చాపుతాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, Yavarura Ninuvina, in Rag Mohana, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పహాడి రాగంలో తిల్లానా మిశ్ర చాపుతాళం లాల్గుడి జి జయరామన్ రచన
1: శ్రీ సాయి కుమార్ అండ్ శ్రీ అనిల్ కుమార్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ పహాడి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are going to listen compositions by Shyama Sastri, sung by Sri Modumudi Sudhakar, Sri B A Narayana, Dr K Saraswati Vidyarthi, Dr Dwaram Lakshmi, Kumari D Vardhini and Kumari Mandapaka Sarada, supported on violin by Sri Ampola Murali Krishna and Sri N.C. Madhav. On Mridangam by Sri M.L.N. Razu and Kumari Mandapaka Nagalakshmi.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Shyama Sastri Kirtanalu Vintaru. Ganam Sri Modumudi Sudhakar, Sri B.A. Narayana, Dr. K. Saraswati Vidyarthi, డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని, కుమారి మండపాక శారద. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ మరియు శ్రీ ఎన్సీ మాధవ్ వయోలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మరియు కుమారి మండపాక నాగలక్ష్మి మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ వర్ణం దయానిధే ఇన్ రాగ్ బేగడ సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా దయానిధే బేగడ రాగ వర్ణం ఆదితాళం.

0: You have just heard to Swarajati, Kamakshi Amba, Inrag Bhairavi, set to Ms. Rajaputal.
1: ఇంతవరకు కామాక్షి అంబ భైరవి రాగ స్వరజతి విన్నారు మిశ్ర చాపుతాళం.
0: నౌ లిజన్ టు ఎనదర్ స్వరజతి కామాక్షి పదయుగమే ఇన్ రాగ్ ఎదుకుల కాంబోజీ సెట్టు మిశ్ర చాపుతాళ్.

0: You have heard to Devi Brova Samayamide. Inrag Chintamani said to Adithal.
1: Intavarku Devi Brova Samayamide Kirtana Vinaru Chintamani Ragam Adithalam.
0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have heard to Compositions by Shyama Sastri, sung by Sri Modumudi Sudhakar, Sri B. A. Narayana, Dr. K. Saraswati Vidyarthi, Dr. Dwaram Lakshmi, Kumari D. Vardhini, and Kumari Mandapaka Sarada. Supported by Sri Ampola Murali Krishna and Sri N. C. Madhav on violin, Sri M. L. N. Razu and Kumari Mandapaka Nagalakshmi on mridangam.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శ్యామశాస్త్రి కీర్తనలు విన్నారు. గానం శ్రీ మోదుమూడి సుధాకర్, శ్రీ బిఏ నారాయణ, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి, డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని మరియు కుమారి మంటపాక శారద. వాచ సహకారం శ్రీ అంపోల మురళీకృష్ణ మరియు శ్రీ ఎన్సి మాధవ్ వయోలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మరియు కుమారి మంటపాక నాగలక్ష్మి మృదంగం.
0: నౌ లిజన్ టు అన్నమాచార్య కీర్తన.